0: వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఇది సంగీత నిలయం కార్యక్రమము. నేను మీ అర్చన శ్రీధర్ని. ఇది మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి మీ హృదయానికి ఆనందం తీసుకోరాని అనే చిన్న చిన్న చిన్న ఉద్దేశంతో ప్రస్తుత పడించే ఒక తెలుగు భాష కార్యక్రమము. ఆఫ్ కోర్స్ ఇట్స్ టైమ్ నౌ టు లిసన్ టు ఏ లోకల్ క్లాసిక్ అండ్ టుడే వీ హ్యావ్ మహేష్ నాయుడు సింగింగ్ షాపింగ్ షాపింగ్ ఆన్ సంగీత నిలయము.
1: ఎక్కడ నీవు? ఏం చేస్తున్నావు? త్వరగా త్వరగా, అది వస్తుంది మన టాక్సీ. నేను ఇంకా కాసుకున్నాను,

0: What an energy, what a vibe in that song. అది ఎప్పుడు కూడా వింటే ఐఎమ్ ష్యూర్ మన శ్రోతృలందరూ ఒక్కటైనా స్టెప్ ఇలా వేస్తారు అని అనుకుంటాను నేను. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్, దే చేంజెస్ ద ఎంటైర్ వైబ్ ఇన్ ది స్టూడియో యాజ్ వెల్. దిస్ ఇస్ సంగీత నిలయము అండ్ ఆఫ్ కోర్స్ వీఆర్ బ్రింగింగ్ దిస్ ప్రోగ్రామ్ టు యూ through the airwaves of Lotus FM.
1: Hi, this is Michael Owen, Hollywood Bets brand ambassador. Being a champion, I know the best performances come from making the right decisions on and off the pitch. Enjoy the game, enjoy the excitement, but play responsibly. Gambling responsibly is about staying in control so you can enjoy it your way. If you or someone you know needs support, help is always available. Call the South African Responsible Gambling toll-free counselling line on 0800 006 008 or WhatsApp help to 076 675 0710.

అందరికీ ఆదరమైన స్వాగతము. మీరు వింటున్నారు మన తెలుగు భాషా కార్యక్రమం సంగీత నిలయము. ఇది మనం మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి, మీ హృదయానికి ఆనందం, ఉల్లాసం, సంతోషం తీసుకురాని అని చిన్న ప్రయత్నంతో ప్రస్తుత పడించే ఒక తెలుగు కార్యక్రమము. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ టైమ్ నౌ ఫర్ అవర్ ఫీచర్ నంబర్ 2, విచ్ ఇస్ ది ఎక్స్ప్లెనేషన్ టు ఏ బ్లాక్ బస్టర్ సాంగ్. ఇన్ టుడేస్ సాంగ్ ఈజ్ ఫ్రమ్ ద మూవీ తాండెల్. లెట్ అస్ లుక్ ఎట్ ద ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ టైటిల్డ్ హిలేసో హిలేసా. ద ఫస్ట్ లైన్ గోస్ లైక్ దిస్: ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా, ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా. ఎంతెంతో మీన్స్ హౌ మచ్, హౌ ఎవర్ మచ్. దూరం మీన్స్ డిస్టెన్స్, మోస్తూ మీన్స్ క్యారీయింగ్. సో ఎంతెంతో దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా. నో మ్యాటర్ హౌ మచ్ ఆఫ్ అ డిస్టెన్స్ యూ అండ్ ఐ ఆర్ క్యారీయింగ్, వేర్? Between us, so to say that we might be far apart, we might not be with each other. The next line goes on to say, asalinda alupe radu. Asalinda alupe radu. Asalu means at all, alupu means tiredness or fatigue, radu means does not come. So asalu, asalinda alupe రాదు means that, you know, we never feel tired. Why don't we feel fatigued or tired? In spite of the distance that is there between us, we don't feel tired. Even with a long distance, we just don't feel tired or exhausted. The third line goes like this: ఎన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా, ఎన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా. ఎన్ని మీన్స్ హౌ మెనీ, తీరాలు మీన్స్ ద షోర్స్, ఆర్ యు కెన్ కాల్ ఇట్ ద బౌండరీస్ ఇన్ దిస్ కేస్, ఆర్ ఈవెన్ ది ఆబ్స్టెకల్స్. మధ్యన అంటే ఇన్ బిట్వీన్, మధ్యన మీన్స్ ఇన్ బిట్వీన్, ఉన్నా మీన్స్ టు బీ దేర్. సో నో మ్యాటర్ హౌ మెనీ బౌండరీస్.

కోకిలలాగా పాడే మన శ్రేయ ఘోషాల్ ధ్వని ఇప్పుడే మీరు విన్నారు. ఆ పాట హైలేసా హైలేసాలో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దట్ బ్యూటిఫుల్ రెండిషన్ ఫ్రమ్ శ్రేయ ఘోషాల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సాంగ్ హిలేసో హైలేసా ఫ్రమ్ ద మూవీ తాండేల్ విన్నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఆర్ ద లీడ్ యాక్టర్స్. దిస్ ఇస్ సంగీత నిలయము. స్టే ట్యూన్డ్ రైట్ హియర్ విత్ మీ. Right, and as I was trying to explain

ఇంటి పక్కర డర్ల ఉడన పల్తే వరల్డ్ మొత్తం అర్ల ఉడన పిస్తే పిసిరి కల్పి పెర్ల ఉడన పల్తే.